దుర్యోధనకి బాధి అహంకారం ఆ చైతన్య ప్రతిరూప బనకర్ పరమాత్మ కి ఆజ్ఞాయే స్వీకార్ కర్నే కో తయార్ నహీ బల్కి అప్ని మన్ రూపీ బలహీన్ కంధు పర్ దుఃఖ అశాంతి చింతాఓ రోగో అసఫలతాఓ కి అనేకానేక బోజ్ ఉఠాయే హువే జీవన్ కు ఘసిట్తే హువే జీ రహే హై అప్నే హృదయ దేశ్ మే జన్ జన్మాంతర్ సే విరాజమాన్ అహంకార్ వాసనాయే రాగ్ ద్వేష్ కచ్చర్ సే ఉన్మూలన్ కర్ పరమాత్మ ఇచ్ఛా శ్రద్ధాపూర్వక్ స్వీకార్ కర్నీ హోగీ హమే తభీ జీవన్ యాత్రా సఫల్ హో సకేగీ समस्त अस्थल व सूक्ष्म जगत का संचालन करने वाली परमात्मा सत्ता के अनुरूप जीवन को श्रद्धापूर्वक ढालना ही सफल जीवन का मूल मंत्र है। अब हमें यहाँ पर देखना यह है कि सजगता पूर्वक अपना जीवन रूपी रथ परमात्मा के हाथों में सौंप कर विजय यात्रा पर चलने के लिए तैयार हो जाना चाहिए। हमारी हर श्वास और धड़कन उसकी याद उसके प्यार में सराबोर होनी चाहिए, तभी हम पांच विकारों के विरुद्ध महाभारत रूपी मनोयुद्ध में संपूर्ण विजय प्राप्त कर सफल जीवन की परिकल्पना को साकार कर सकेंगे। तो आपने देखा कि ईश्वरीय सत्ता हमारे लिए कितनी जरूरी है, और अगर हम इसे अपने जीवन में अपनाते हैं तो इससे हमारा जीवन जो है वो ईश्वर के साथ रहेगी और सुख शांति और वैभव को प्राप्त करेगी। तो दोस्तों, इसी के साथ आज का कार्यक्रम हम यही समाप्त करते हैं और हम आपसे फिर मिलते हैं अगले एपिसोड में। तब तक के लिए हंसते रहिए, गाते रहिए और कुछ गुनगुनाते भी रहिए। नमस्कार, ओम शांति।